పాతు శిరోదేశం సూర్య పాతు లలాటకం ఆదిత్యోలోచనే పాతు శృతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా పాను ముఖం పాతు సదా రవిః జిహ్వాం పాతు జగన్నేత్ర కంఠం పాతు విభావసుః స్కంధౌ గ్రహవతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః కరావః చకరః పాతు హృదయం పాతు హనుమాన్ మధ్యం పాతు సుసప్తాశ్వో నాభిం పాతు నభో మణిః ద్వాదశాత్మా కటిం పాతు సవితా పాతు శక్తిని ఊరు పాతు సురశ్రేష్ఠో జానునీ పాతు భాస్కరః జంఘే మే పాతు మాతాటో గుల్ఫౌ పాతు దిశాంపతిః పాదౌ పాతు దినమణిః పాతు మిత్రోఖిలం వపుః ఆదిత్య కవచం పుణ్యం అభేద్య వజ్ర సన్నిభం సర్వరోగ భయాదిభ్యో ముచ్యతే నాత్ర సంశయః.

0: వపుః ఏతత్తి కవచం పుణ్యం సర్వోపద్రవశాంతిదం సర్వరోగ ప్రశమనం సర్వదుఃఖ నివారణం ఆయురారోగ్య శుభదం పుత్ర పౌత్ర ప్రవర్ధనం వ్యక్పతే కవచం దివ్యం శృణుయాత్ సాహితః
1: శని కవచ స్తోత్రం.
0: అస్సి శైశ్చర కవచ స్తోత్ర మహామంత్రస్య కాశ్యప ఋషిః.

శరనందన యదం కవచం దివ్యం సర్వపీడాహరం దృణాం పఠతి శ్రద్ధయా యుక్త సర్వాన్ కామానవాప్నుయాత్.

0: సౌర్యభాసగ సంగనాసురోత్తమాంగ అంగక ప్రదాయకం తుంగ వైరవా విరామ మంగళామృతం సదా గోపాల బాలచార చోర బాల కృష్ణమాశ్రయ
1: At Vistaprint, we know you've got that idea for your business, like the trade show or the second
2: level. లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకం.